చొప్పులాం సకలముమే ఆనారూపం జీవపరేదమిలాదామరూపం చిత్తముగల్ ఎవయుమిలాదామరూపం మేఘమనామావిలదామరూపం మిగుపరమాద్వైతమదామరూపం ఓవలిలా చిన్మయమామరూపం ఓర్వడివాయుళ్ళదు వామానరూపం పావనమామాన్మారు కయరే ఇల్లై పార్కింద్ర

విగుంసతిశ్చ చ విగుంసతిర్విగుంసతిశ్చ మే చ విగుంసతిర్విగుంసతిశ్చ మే చ మే చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిర్మే చ మే చతుర్విగుంసతిః మే చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిశ్చ మే మే చతుర్విగుంసతిశ్చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో భువనశ్చ.

స్వల్పమదామానూపం మగిగుకోరిడమాగు ఆత్మరూపం మగతుకు మగతాగు ఆనారూపం ఇగడుమరు వికారమిదామరూపం ఇరుడక్ర నిర్మలమానూపం సుఖగణమామాన్మాగు కయలే ఇల్లై స్వల్పొరుళాం సకలముమే ఆనారూపం జీవపర భేదమిదామరూపం చిత్తముదల్ ఎవయుమిదానూపం మేఘుమనామాదామరూపం మిగు పరమాద్వైతమదామానూపం ఓవలిలా చిన్మయమామరూపం ఓర్వడివాయుడవామానూపం పావనమామాన్మాదు కయరే ఇల్లై పార్కింద్ర